0: న్యాయాన్యాయ హృదయమ్మ ఉదయ్ మధురా దృష్టంసి అభితంసి కుమార్ కుమార్ జి ఉమర్ ఉమతి పువకర్ ఉమర్ పువకర్ ఉమర్ మొత్తం చల్ల దుగ్గుల సాధారణ తావు అర్ణం కల్ల మేక దోపులో పాప మత ఆదాన తావు ఇది అమ్ముదులేని ఉమయో న్యాయాన్యాయ న్యాయాన్యాయ అల్ముగున్న ఎసారో
1: Thank you.